ద్వారా సేజ్ సోని చందన చోవా నరక కోరక ద్వారా హర కీరత సాధ సంగత సిర కర్మన క కర్మ కహు నానక తిస పయో పరాపత జిస పుర్బ లిఖే కా లహనా తేరో సే